0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station,
2: RM3 Manoranjan Radio.
0: Toli Ragalu. Toli Ragalu.
3: 94.6 98.2 మెగాహెర్ట్జ్ పైన సరికౌది పువేల 8 గంటలేంటి శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. ప్రతి సోమవారం నాడు లాగా ఈ సోమవారం నాడు కూడా నేను మీ కృతకంటాను మీ సేవలో రాబోయే గడ్డ కోసం ఆల్ ద వే మన తొలివు లోకం నుంచి కొన్ని మధుర మధుర చిసరాలు మనసు పలికే రాగాలు ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే మనం కూడా సిద్ధంగా ఉన్నాం స్టూడియోలోనే మిమ్మల్ని రంజింప చేయడానికి.

సంగీత రసికులారా, ఈ ఆధ్యాత్మిక వాతావరణంతో మనం కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. సినీ పాటలతో పాటు సోమవారం నాడు ఒక్క భక్తి పాట వింటే మీ వారం అంతటా బాగానే జరుగుతుందని కోరుకుంటున్నాం. అయితే రాబోయే పాట విశేషంగా అంకితం చేస్తున్నాం. ఎవరెవరు ఆఫీస్కి వెళ్తున్నారు?

అవునండి శ్రోతలారా, సోమవారం నాడు కొంచెం కష్టంగా ఉండవచ్చు పనికి వెళ్ళడానికి, బడికి వెళ్ళడానికి. కానీ వాట్ టు డూ, ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్. ఎందుకంటే వి నీడ్ టు గియర్ అప్ ద కరేజ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద రుటీన్ కదా. అయితే శ్రోతలారా, ఎవరెవరు ఆఫీస్కి వెళ్తున్నారు లేదా బడికి వెళ్తున్నారు, వోకు హాష్ టు ఆల్ ఆఫ్ యూ ఆర్ దే, ధైర్యంగా ఉండండి, స్టే పాజిటివ్ ఆర్ దే.

అవునండి శ్రోతలరా, ఎవరెవరు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారో అయితే గుర్తించుకోండి, మీరు సరి అయిన ఛానల్ ఎన్నుకున్నారు. ఆన్ 94.5 మెగా హెడ్స్ పైన యూఆర్ కనెక్టెడ్ టు ద రైట్ ఛానల్. ఇంకా మీరు వింటున్నారు తొలి రాగాలు యొక్క కార్యక్రమం. ఎవరెవరు మనము జాయిన్ చేయలేదు ఇంకా, కమ్ జాయిన్ అస్ అతి త్వరలో అదే చిరునవ్వు అదే ఉత్సాహంతో మనం కూడి ఉన్నాం ఇక్కడ.

అవునండి సంగీత రసికులారా, ఉదయపు వేళ నేను అనుకుంటున్నాను మీరు మీ అల్పాహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మీరు మీ అల్పాహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారైతే మీ పక్కనే ఈ చలికాలంలో ఒక మంచి మంచి వేడి టీ ఉన్నారైతే షురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నా.

అవునండి, సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నేటి కార్యక్రమం. ఈ రాబోయే పాట విశేషంగా అంకితం చేస్తున్నాం టు ఆల్ దోస్ బ్యూటిఫుల్ లిస్నర్స్ అవుట్ దేర్. ప్రతిరోజు చూనున్నందుకు, ఈ మన రేడియో మనోరంజన్ ఎన్నుకున్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు మన సమస్త ఎంబీసీసీ బండి తరఫున.

హే సంగీత రసికులారా, ప్రస్తుతం సమయం చూపిస్తున్నది ఒక చిన్ని ఆలోచన. నేటి ఆలోచన ఏమిటంటే, శ్రద్ధగా వినండి. ఎవరికైనా మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో వారి దృష్టిలో మనం ఎప్పుడు చులకన అవుతాం. అందుకే డోంట్ గివ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీవన్.

హే సంగీత రసికులారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం కీప్ స్మైలింగ్ అవుట్ దేర్. ఎందుకంటే మీరు నవ్వుతూ ఉంటే అందంగా కనబడుతారు. కీప్ ద స్మైల్ ఆన్ యూర్ ఫేస్ అవుట్ దేర్.

ఈ సంగీత రసికులారా కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. మీ రాబోయే పాటతో ఈ పాట విశేషంగా అంకితం చేస్తున్నాం. చూ ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు, అనేక అనేక ఆశీర్వాదాలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా దిస్ గోస్ టు యు ఆర్ దేర్.

ఈ సంగీత రసికులారా గురి గుడ్ మార్నింగ్ మరీషస్ శుభోదయం ఇంకా కొన్ని నిమిషాలున్నాయి మన కార్యక్రమం కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్

అసలు శ్రోతలరా, జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాదేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించిన, పోరాడిన, నటించిన ఆ జీవితాలు మనవి, దాన్ని ఫలితము మనదే. హే సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంటిటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. జై తెలుగు తల్లి.